సాగర సారిగమ పరి పవమ మరిడి సరిసా సారిగమ పరి పవమ మరిడి సరిసా మగమ పరి పమగ మరిడి సరి సరిగమ పగమ పసారి పమరిడి సరి సరి పదరి పమరి పమరిడి సరిగమ పసరి సరి సరి పమరి సరి సదని పవమ మరిడి సరి సరి సమగ పమరి పసరి సమరి సరి పరి సారి పమగ మరి సరి స్వామి నాథ పరిపాలయా సుమా స్వప్రకాశ మల్లీశ గురు దేవ